ఆజ్మనీయం జలం సమర్పయామి, రితుఫలాని తాంబూలం సమర్పయామి. ఓం నమః ఆయుధాయ.

రమణీయం జలం సమర్పయామి, రితుఫలాని తాంబూలం సమర్పయామి. ఓం నమః ఆయుధాయ నాగదాయ విష్ణవే

ఆజ్మనియం జలం సమర్పయామి, రితుఫలాని తాంబూలం సమర్పయామి. ఓం నమః ఆయురాయ నాదాయ విష్ణవే ఉమాభ్యాముదే.

ఆజ్మనీయం జలం సమర్పయామి, రితుఫలాని తాంబూలం సమర్పయామి. ఓం నమః ఆయుధాయ నాదాయ విఘ్నవే.

రమణీయం జలం సమర్పయామి, రితుఫలాని తాంబూలం సమర్పయామి. ఓం నమః ఆయుధాయ నాగదాయ విష్ణవే ఉమాభ్యాం.